ప్రయామి సమస్యాకర్మేకి నమోక్షేమేక్షేకం భద్రస్ నామ శివేంద్రేష్ణ్యం అరగం దిగంతయసే స్వమభ్వన్నవాజీరస్వత్సృతం గతసంజువాణం భిగన్న భీమోపాత్రుభుజాజరస్తాంతుసేనాశ్చితరం మంత్రమాణం ప్రతిదానావర్గ్రయంతం దూరేర్ధారం దత్తలింగేస్తాస్తంభేజారాస్మే రామోజామాజామాజో చా

ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో భువనశ్చాధిపతిరధిపతిశ్చ భువనో భువనశ్చాధిపతిః చాధిపతిరధిపతిశ్చ చాధిపతిశ్చ చాధిపతిశ్చ చాధిపతిశ్చ అధిపతి